0: గారే గారే
1: జరబడది
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూర కి దరది ఏ సూర ఇన్నాయా ఇదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగనదే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గదే
3: మేదే మన్ కే ద్వార ఏ భూత

0: చతుర గోళ క్యారా గోళ చతుర గోళ చతుర ఏక పేరైనా యా గోళ బోల్లా యా చతుర బోల్లా గా
1: ఎక చతుర నార్.